శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయత సదృశ సారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ